గచకచ చమకచ చల్లత కామిని జహిగున దమకచ చపల దామిని ఓ బావరి ఓ సావరి అరి ఓ చంచల్ పల చిన్న రుక్ జా రుక్ జా రుక్ జా.